దయా నిల్లంపిటి మహాత్మ్య దయానంద గుణోర్ధనయాన్గి గజమన్ పూత వేదికాన్నాటి రంగపాయతి భవ సమహార విట ఒబ్బను దారణమాయతి ఎతుమిగి నర్తన విషయ పంతి కామరెడ్ పవనక్ సీమాకర గత్తినే అపే సాంస్కృతిక పురుదు జీవమాన కరన్నత్ ఏవా సంరక్షణే కరన్నత్ తరుణ పరంపరావటికి ఆది ఆరక్షకరగని మే వగకీమిగని అవధారణ కిరీమే వెదగత్కమత్యాదున్న నుగేగుడ అనులా విదుహలేది సహా కొలంబ మ్యూసియస్ విదుహలేది అగిన్ నర్తనే హెదరు శిశువ్యన్ ఏట సాక్షి ధరణమాయతి శ్రీలంకేయ సాంప్రదాయక జన కళావ జనగీ విరుదు సహ నర్తన కళావ సురక్షిత క్రమిన్ అనాగత పరపురటద దాయాది క్రీమట ఎగిన్ ఇటు మిహేయ అనూపమేయాయి ఏ విరుదు మిహిరే దాయార్ద కెవిలియ తెబు హుస్తన కవదా కౌరునం విసిన్ పురవును ఎద్ద దయాబర దయా నిల్లంపిటి గురుమాతావని ఒబట నివంసువ మా ఒబట పెవసువా దయా నిల్లంపిటి మహాత్మ్య దయానంద గుణవర్ధనయాన్గి వేదికా నాట్యవల సంబంధ ఉభవ ఎతుమియ రోహణ బెద్దగే మహతా సమగ దయానంద గుణవర్ధనయాన్గి జసయాస లెంచిన వేదికా నాట్యట సంబంధ ఉ అయిరు ఇమే అద్ వెడసనాన సంపాదనేకర ఎదిరిపత్కల మమ రోహణ కరుణారత్న